0: Center 94 North South 95.6 East West 98.2. You are listening to RM3 Radio.
1: Tuli Ragalu.
2: శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం, స్వాగతం. ఉదయపు వేళ 8 గంటలైంది. 94.6, 98.2 మెగాహెచ్ మీద ఉదయపు వేళ కార్యక్రమం అలవాటు ప్రకారంగా మన తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం మీరు వింటున్నారు. అయితే సిద్ధంగా ఉన్నారా మన కార్యక్రమం వినడానికి? ఇంకొకసారి స్వాగతం. 94.6, 98.2 మెగాహెచ్ మీద మన కార్యక్రమం ప్రసారం అవుతున్నది. 8 నుంచి 9 దాకా ప్రతి ఉదయం లాగా విశేషంగా శనివారం నాడు మియాజే వందనతో ఉంటుంది. అయితే గంట సేపు సంగీత ప్రయాణంలో మిమ్మల్ని అంతెత్తేం చేయడానికి తీసుకుని వస్తాను మధురమైన సినీ పాటలు. విశేషంగా శనివారం నాడు మొట్టమొదటిగా స్వామివారికి అంకితం చేస్తాం మన తొలి పాట. అయితే శ్రోతలరా, స్టే ట్యూన్, కీప్ కనెక్టెడ్ విత్ యోజే వందన. స్వామివారిని ధ్యానిస్తూ

తర్వాత అయితే కొనసాగిస్తూ మన ఉదయపు వేళ కార్యక్రమం 94.95.6 98.2 మెగాహెర్ట్జ్ మీద ఈ శనివారం నాడు ఎవరెవరో ఇప్పుడిప్పుడు తమ రేడియో ఆన్ చేసి గుర్తించుకోండి. మన తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం మీరు వింటున్నారు. ఇది ఆజే వందన. కొనసాగిస్తూ మన కార్యక్రమం టాలీవుడ్ నుంచి మంచి సినీ పాటలతో మీకోసం మీ ఆనందం కోసం 9 గంటల దాకా వింటూ ఆనందించండి.

ప్రియులారా, ఇంకొకసారి గుర్తించుకోండి, మీరు వింటున్నారు మన తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం. ఇట్స్ వీకెండ్ కదా. వీకెండ్ అంటే విశ్రాంతికి, మనస్సుకు నచ్చిన పనులకు సమయం, కొత్త ఉత్సాహానికి ఈ చిన్న విరామం వస్తుంది వీకెండ్. ఈ వీకెండ్ను చిరునవ్వుతో, ఆనందంతో నింపుకుందాం మంచి సినీ పాటలతో మన తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమంలో.

విశ్రాంతి కూడా విజయానికి ఒక మెట్టు. వీకెండ్ను ఆస్వాదించు, జీవితాన్ని ప్రేమించు, అలాగే జీవించాలి. ఈరోజు రిలాక్స్ చేయడానికి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మన తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమంలో మంచి మంచి సినీ పాటలతో ప్రసారం అవుతున్నది. అలవాటు ప్రకారంగా శనివారం నాడు విద్యోజీ వందన 9 గంటల దాకా.

సంగీత ప్రియులారా, మంచి మంచి సినీ పాటలు వినాలంటే తప్పనిసరిగా మన కార్యక్రమంలో ట్యూన్ చేయండి 9 గంటల దాకా. ఈ వీకెండ్ను చిరునవ్వుతూ నవ్వుతూ ఆనందంగా గడుపుతారని అనే నమ్మకంతో మన కార్యక్రమం కొనసాగిస్తూ, వీకెండ్ కదా అంటే సెలవు రోజులు కూడా విద్యార్థులు ఉపాధ్యాయులు ఎంతో ఆనందంగా బడి సెలవులు గడుపుతున్నారు. ఒక వారం అయింది బడి సెలవులు గడపడానికి. అలాగే హ్యాపీ హాలిడేస్ విద్యార్థులకు ఇంకా ఉపాధ్యాయులకు. ఈ సెలవు రోజులు మంచిగా గడుపుతారని అనే నమ్మకంతో మంచి సినీ పాటలు మిమ్మల్ని రంజింపజేయడానికి తీసుకుని వస్తాను.

ఉదాసీన మనస్సుకు ఒక చిరునవ్వు. ప్రశాంతంగా గడపండి ఈ శనివారం నాడు. కొత్త వారం ఉత్సాహంగా ప్రారంభిస్తుంది. జీవితాన్ని ఆస్వాదించటానికి ఈ శనివారం నాడు, ఇంకా ఆదివారం నాడు ఒక చిన్న అవకాశం. పని ఎంత ముఖ్యమో విశ్రాంతి కూడా అంత ముఖ్యమే.

అంటే శనివారం నాడు ఇంకా ఆదివారం నాడు మీ ఆనందం కోసం కదా. విశ్రాంతి తీసుకోవడం అంటే కేవలం సెలవు కాదు, కొత్త శక్తిని పొందే సమయం. ప్రతి వీకెండ్ అందమైన జ్ఞాపకాలను సృష్టించుకోండి. మనస్సు ప్రశాంతంగా ఉంటే ప్రతిరోజు పండుగే. వీకెండ్ అయితే మరింత ప్రత్యేకం. విశ్రాంతి తీసుకోవడం బలహీనత కాదు, మరింత బలంగా ముందుకు సాగడానికి సిద్ధత. అయితే కొనసాగిస్తూ మన ఈ ఉదయపు వేళ కార్యక్రమం ఈ శనివారం నాడు మన తొలి రాగాలు.

సంగీత ప్రియుల ఉదయపు వేళ 8 నుంచి 9 దాకా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి తీసుకుని వచ్చాను మధురమైన సినీ పాటలు. అయితే జీవితం ఒక ప్రయాణం లాంటిది, ప్రతి అడుగు ఒక పాఠం. జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలు మనల్ని మరింత బలంగా మారుస్తుంది. అలాగే మంచి మంచి పాటలతో మీ శనివారం నాడు మంచిగా ఆరంభించిందని, ఈ వీకెండ్ కూడా మంచిగా గడుపుతారని, ఈ బడి సెలవులు బాగా గడుపుతారని అనే నమ్మకంతో ఈ ఉదయపు వేళ కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తూ వందనామి దగ్గర సెలవు తీసుకుని నమస్కారం.